0: గారే గారే
1: జరబడ
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే
1: సూరకి ధర దీరే ఎన్నాయో
0: ఎక్క చతుర నార అమ్మ చోరగదే ఎక్క చతుర నార
1: అమ్మ పక్కడ కరగదే
0: మేదే మన్ కే ద్వార ఏ భూత చార్.

0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టారే
1: సూరకి దరే ఎన్నాయో
0: ఎక్క చతుర నార
1: అమ్మ చూడటండి
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కన కరక
0: గజే మేదే మన్ కే ద్వార ఏ భూసత్ చాత్.